వాయించాను. ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు, ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు. మో రాజా హుసు తిని పోని తిను రాని, ఉన్ని చపి కాము చుట్టే కహాని. పొనౌల పిసే సామి కరి కరి దిశా తిని కసు తిను ప్రాణి. అపు నొచ్చా ఉన్న పొర పొర చాని చాని, మో నొచ్చి అవుతా కిన హుచ్చు పాని పాని. ఒసే ఠాంకి తిన గచ్చ అపు సోహని పోహోకి, మొన్ మిల సాతి మల రోజ్ ని పోహోకి.